ప్రతిదానమితి ప్రతి సప్రదే కళ్యాణి వేడపుర నాయక ధర్మపత్ని సత్యాయుధం నిజకుటాయ గుహాయ దాత్రీ శ్రీకృష్ణ మారి గిరిజే తవ సుప్రభా